0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రఘునాయక హంసధ్వని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
2: లిసన్ టు ఎ కర్ణాటక్ జలతరంగ్ రిసైటల్ బై శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి. అంపనీయింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ బిఎస్ నారాయణన్ ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం. శ్రీ ఎం సూర్యదీప్తి బిగిన్స్ హిస్ జలతరంగ్ రిసైటల్ విత్ రఘునాయక, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు ఆనంద భైరవిరాగంలో రామశాస్త్రి కృతి మరి వేరే గతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి మరి వేరే గతి ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాదచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహనగంలో త్యాగరాజస్వామి కృతి ఎవరురా నిన్ను వినా మిశ్రచాపు తాళం.
1: This is Ragam 24/7 DTH, anytime in music. You are listening to a Carnatic Jalatarang recital by Shri Mangalampalli Suryadeepthi, accompanied by Shri B.S. Narayanan on violin and Shri P. Jayabhaskar on mridangam. Continuing the concert, now listen to Yavarura Ninnu Vina.

0: కార్యక్రమంలో చివరిగా
1: భజన్
2: శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి కంక్లూడ్స్ హిజ్ జలతరంగ్ రిసైటల్ విత్ భజన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మంగళంపల్లి సూర్యదీప్తి గారి జలతరంగ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic Jalatarang recital by Shri Mangalampalli Suryadeepthi, accompanied by Shri B.S. Narayanan on violin and Shri Jayabhaskar on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and Party, supported on special dolu by Sri Nidamanuri Lakshmi Narayana.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యలమంత వెంకటేశ్వర్లు బృందం వారి నాదస్వర వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు నిడమానూరి లక్ష్మీనారాయణ.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజు కీర్తన మరుగేలరా ఇన్ రాగ్ జయంతి శ్రీ సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా మరుగేలరా జయంతి శ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You are listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying Nadaswara recital by Sri Elamanda Venkateswarlu and Party.
1: Karnataka Sangeetam Karyakramamlo Sri Elamanda Venkateswarlu Brindam vari Nadaswara Vadya Kacheri vintunaru. Pratyeka dolupai sahakaram andistunnaru Nedumaduri Lakshmi Narayana.
0: Now you will be listening to a Swati Thirunal composition, Ragam Malika, set to Rupak Thal. భావయామి రఘురామం
1: కార్యక్రమంలో తరువాత భావయామి రఘురామం స్వాతి తిరునాళ్ విరచిత రాగమాలిక వింటారు రూపక తాళంలో.

0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్, శ్రీ ఎలమంద వెంకటేశ్వర్లు నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజస్వామి కీర్తన. నగుమోము గనలేని ఇన్రాగ్ అభేరి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నగుమోము గనలేని అభేరి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed Nadaswara recital by Sri Ellamanda Venkateswarlu and party, supported on special dolu by Sri Nedumanuri Lakshmi Narayana. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎలమంత వెంకటేశ్వర బృందం వారి నాదస్వర వాద్య కచేరి విన్నారు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ నిడమానూరి లక్ష్మీనారాయణ. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.